కండోతకుల్నీరు కట్టారపు పేరు. ఓ కండోతకుల్నీరు కట్టారపు నాక. ఓ బెచరు.

O janama ni kututo dera nakadu dera iru balla alu. O dera nakalu go dera tu anaka. O panuna vakige prapuna vigige. O barimala kadu ne dera iru balla alu. O deru nakalu go unjila muggo ne. ఓ తిచ్చాంతెగాలో అతుండె బల్ల అని ఓ బొంటే తబరౌటే కల్తుమోనే ఒంజీల ముగ్గో తిక్కు చెందు ఓ పంజీ తబరౌటే ఏనంట గుళ్ళు పే ఓ ఏనంట

ఏనంట గిందానే సారేత కొత్తంగే బురుతో దేవుబైద్యతే సైతు ముత్తు పోయాలిగే సాంకేరు తులగ్గేరు కోటి చెన్నై పుద్దారు లెక్కేరుగే పరమ్మాలే బల్లాలు నన్నంట ఇద్దనే బుద్ధినే కల్ప ఏరు కోటి చెన్నయ్యకే నన్నంట దాతృగే బత్తేరు పిరాయ పోండుగే పిరాయ పోర్ణక పొరుతుగే పండేరుగే నిగులే చోదారా సమ్మలే చోయానా బైద్యే నానా ఎన్ముట్టే ఉల్లేరుగే బెన్నీల మల్పెమ్మా బేసాయల మల్పులే అడేకే పొలెమ్మా ఏనునే బుడుతే కొరుపెందే పండేరుగే ఆ బుడుత బుద్ధ్యంతే కండోనే బేసాయే మల్పునందు నన్నందే ఓ పరమాలే బుడుత సోదరే సమ్మాలేన కప్పుతే నన్ననే కొరియేరు కేబల్లాలు కడప్పున పోర్తుకో బెన్నీల వ్యవసాయ మలుతేగే నన్నని చెన్నయే కాలినే ముర్తేగే పోయేగే కోటి నాననే బెన్నీల వ్యవసాయకే ఉల్లేగే నన్నంది ఆతేన పోర్తుకో తిత్త కండ బుద్ధ్యంతకు ఆంది బుద్ధ్యంత తిత్త మిత్త కండ బుద్ధ్యంతకే ముగ్గులే కండ తిరుతుగే దినమనకే నాక ఒంగే దినోటో మూతో నాన భక్తులుగే జోకులే కండ మూతోకు ఒంగే దినో నిన్న కండ ఒంగే దిన మూతోందుల భక్తులుగే మూతోల కెండితే బెన్ని వెస మలుతుంది బెన్నీల బిట్టేరిగే బెన్నీల బిత్తున పోతుకు జోకులే కండో నీరు నేరుకాయే బుద్ధంతే ముగ్గుల కండ కురితే పొండుగే బెన్నీల బిత్తునవు కురితు పొండుగే ఆయన కండ బుద్ధ్యంతన బులేతే ఏ పొండుందో ఆతేన పొరుతుకో కోటి నాన బత్తేగే అందయే బుద్ధ్యంత ఎంకుల కండ కురితే బెన్ని బిత్తునవు కురితే పొండుయే ఇరణ కండ నానా బుల్లెతే పొందు ఏను.

0: పోర్తుగో
1: అతేనా పొరుతుగో పడిన బాకీలో దెత్తుల బరియ రందు అజ్జరు పరమలే బల్లాలు దేవు వైద్యే కట్టు నోంజి పొద్దుకెండో పట్టాపారక్కేనే పెరమ్మాలే బుడుగో ఎంకులో సందా పొందు పన్నాగా గలిగేటే ఇన్నిత దినమన పొండుందో బటూరుల పండెరుగ విరాణీల పన్నా గలిగేటి నన్ననే పత్తు దీరలునే కోటి చెన్నై నన్నంత ఉందానే మల్తుతే పన్నాగాలిగ్గేటే పాడిన బాకీలు దెత్తుతు వత్తుండు పాడిన బాకీలు దెత్తు బాన్నాక పట్ట పారక్కేనే బుట్టుతే నన్నందే పోయేరు నన్నంట కోటిలా చెన్నాయే అగ్లే నా సంగ ఫలినే ఉల్లాలు నన్నండే అడేకి నాడోను ఉడుకోను పోయేరుగ నాడోను ఉడుకోను చాది బిడ్డిడుకోనాక బావెంట నన్ననే కలిత ముత్తేకి పోవంతే నన్ననే ఉల్లేరే నన్నంట నాడోనోడుకోనో పోనాక నన్ననే ఎదురుగు చదురు కలినే తుంబోంతో ఎరమ్మ జోకులెందు ఎరుందే కేండునక గత్తు గుత్తునే తోజాయేకే నన్నంట బావేని బై పెట్టు గుట్టుకే నన్నంటే లక్కేయే కోటి నాన్న లక్కుతు కల్తా గడంగు కల్తానే కడ్డానే నుకుతే పాడుతే అగులే బుడుగు పోవుల నన్న పోనాక నన్ననే ఎరమ్మ ఇల్లాలు ఎరుందే కెన్నాక ముక్కోరు.